0: தங்களுக்கு கொஞ்சம் காசு போட்டால் தங்களுக்கு தக்கம் மக்கள்
1: ఇప్పుడు ఈ కట్టం కర్పూర కట్ట సాయి కౌ మరియు చెల్లారా